0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.
1: యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా, నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః. శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం. విశేషంగా శరన్నవరాత్రోత్సవం శుభ సందర్భంగా కలసిగా శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం జరుపుకుంటున్నారు భక్తులందరూ. అలాగే ఈరోజు నుంచి శరన్నవరాత్రోత్సవం ఆరంభించింది. బతుకమ్మ పండగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఇంకా ప్రకృతి విశిష్టకు ప్రతీకగా నిలిచే అత్యంత పెద్ద పూల పండగ. అలాగే ముఖ్యంగా మహిళలు ఆడపడుచులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండగ భాద్రపద అమావాస్య ప్రారంభమై ఆశ్వయుజ అష్టమి సద్దుల బతుకమ్మ వరకు 9 రోజుల పాటు కొనసాగుతుంది. అలాగే మొట్టమొదటి రోజు బతుకమ్మ పండగ ఎంగిలి పూల బతుకమ్మ మొదటి రోజు ఆరంభిస్తుంది. అలాగే బతుకమ్మ పండగ సందర్భంగా వినిపిస్తారు కొన్ని మాటల్లో ఆశ్రయాసీతప్ప గారి. అయితే శ్రోతలరా, వినండి, ఆనందించండి.
2: మమ్మల్ని వింటున్న భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు మొరిషస్ దేశంలో తెలుగు వాళ్ళు స్వామివారి 40 రోజుల మండల దీక్షను పాటిస్తున్నారు. మండల దీక్షలో చాలామంది భక్తులు వీలైతే ప్రతిరోజు గుడికి వెళ్ళి పూజ చేస్తారు, కీర్తనలు భజనలు పాడతారు. పూజలు కనీసం 2 గంటలు జరుగుతాయి. 1 గంట పూజ, 1 గంట కీర్తనం, ప్రవచనాలు అవన్నీ చేసేసరికి 8:30-9 గంటలు అయిపోతుంది. కొన్ని మందిరాల్లో ప్రతిరోజు పూజలు జరుగుతాయి. ఇప్పుడు నాది ఆల్మరాగుచ్చే తెలుగు సాంస్కృతిక సంఘం, మేము రోజు 40 రోజులు మొత్తం వెంకటేశ్వర స్వామి పూజ చేస్తాం. అయితే 40 రోజులు గుడికి వెళ్తాం కాబట్టి అప్పుడప్పుడు 40 రోజులు మనకు మందిరంలో మహాప్రసాదం అవన్నీ దొరుకుతాయి. అసలు స్వామివారి వ్రతంలో అందరికీ ఒక బాధ్యత ఉంటుంది, అందరికీ ఒక కర్తవ్యం ఉంటుంది. కానీ దీక్షలో మన ఆడవాళ్ళ కర్తవ్యం మరీ గొప్పగా ఉంది. మగవాళ్ళు వస్తారు, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఉంటారు, శుభ్రం చేస్తారు, అవన్నీ నిజమే. కానీ మన ఆడవాళ్ళు గుడికి వెళ్ళకపోతే గుడిలో జనులు ఉండరే ఉండరు. ఒకవేళ 100 మంది వస్తే కనీసం 80 మంది ఆడవాళ్ళు వస్తారు, 20 మంది మగవాళ్ళు వస్తారు. వచ్చిందే చాలామంది ఆడవాళ్ళు. ఆడవాళ్ళు అందంగా తయారై వస్తారు.

పట్టు బొట్టు జుట్టు వేసుకుని అందమైన చీరలు కట్టుకుని జడలో పూలు వేసి ఒక చిరు నవ్వుతో భక్తి భావంతో గుడి లోపలికి వస్తారు. వాళ్ళ ముఖంలో ఉన్న ఆ చిరు నవ్వును చూసినప్పుడే ఆ గుడిలో ఉన్న వాతావరణం మొత్తం మారిపోతుంది. ఆ గుడి ఎంత అందంగా కనిపిస్తుంది, ఆ పూజ ఎంత అందంగా కనిపిస్తుంది. పూజ అందంగా కనిపిస్తుంది కేవలం ఆచార్య గారి మంత్రాలు అలంకారంతో మాత్రమే కాదు, ఆడవాళ్ళ నవ్వులు చిరునవ్వులతో వాళ్ళ అందంతో మన మందిరం మరీ అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చినప్పుడు ఖాళీ చేతులతో రాదు, ఎందుకంటే ఇచ్చే స్వభావం ఉంది మన మహిళలకు. ఏదొక మిఠాయి తీసుకొస్తారు, లేకపోతే వంట చేసేస్తారు. అవి కూడా జరగకపోతే ఓ పళ్ళు, ఓ పాలు, ఓ పూలు, ఓ ఆకులు తీసుకొస్తారు మందిరానికి, పూజకి. ఆ పూజలోని అందాన్ని రెంటింపు చేస్తారు మన ఆడవాళ్ళు. అంత అందంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆడవాళ్ళు 40 రోజులు గుడికి వెళ్ళి వంట కూడా చేస్తారు. ఎంత రుచికరమైన వంటలు చేస్తారంటే, ఈరోజు 7 కూరలు చేయమంటే వాళ్ళు చేస్తారు, ఒకరోజు పులిహోర చేయమంటే చేస్తారు. వాళ్ళే నిశ్చయించుకుంటారు. కానీ అందరికీ ఒకవేళ మీరు ఖాళీ కడుపున గుడికి వచ్చారనుకోండి, ఖాళీ కడుపున మీరు మందిరం నుంచి బయలుదేరరు. అలాంటి కంకణం కడతారు మన ఆడవాళ్ళు. అందరికీ భోజనం వచ్చేలా చూసుకుంటారు. ఒకవేళ చాలామంది భక్తులు కూడా వస్తే తక్కువ ఇచ్చినా సరే, కానీ అందరికీ ఒక పూట భోజనం ఇచ్చేసి పంపిస్తారు గుడి నుంచి. అప్పుడప్పుడు వాళ్ళు కూడా తినకపోవచ్చు. వాళ్ళు తినకపోయినా పర్లేదు, పిల్లలకు పెద్దలకు అతిథులకు అన్నం వచ్చేలా చూసుకుంటారు. ఒకవేళ తక్కువ ఉంటే తక్కువ కాలంలో ఇంకా ఎక్కువ కూడా చేస్తారు. ఇప్పుడు మన 40 రోజుల వ్రతంలో పెద్ద పెద్ద పూజలు చేస్తాం. అలంకారం అప్పుడప్పుడు మగవాళ్ళు బహుశా అలంకారం చేస్తారు, వాళ్ళు చేస్తారు. కానీ అందమైన ముగ్గులు ఎవరు వేస్తారు? మన ఆడవాళ్ళు వేస్తారు. నవ్వులతో, చిరునవ్వులతో, పూలతో, పూలమాలలతో, మిఠాయిలతో, అన్నంతో, ఆహారంతో ఎవరు వస్తారు? మన ఆడవాళ్ళే వస్తారు. లక్ష్మీ స్వరూపిణిలా ఉంటారు మన ఆడవాళ్ళు. వాళ్ళ అందాన్ని చూస్తుంటే లక్ష్మీ అమ్మలా ఉంటారు. అలాగే వాళ్ళ చేతి వంట రుచి చూస్తే సాక్షాత్ అన్నపూర్ణ అమ్మలా ఉంటారు మన ఆడవాళ్ళు. ఒక మందిరం ఒక వాళ్ళు అంటారు కదా, మగవాళ్ళు నేర్చుకుంటే మగవాడే నేర్చుకున్నారు. అదే ఒక ఆడది ఒక మహిళ నేర్చుకుంటే సమాజం మొత్తం నేర్చుకున్నట్టే. అలాగే ఆడవాళ్ళు ఆనందంగా ఉంటే సమాజం మొత్తం ఆనందంగా ఉంటుంది, ప్రపంచం మొత్తం ఆనందంగా ఉంటుంది. మన మందిరం అభివృద్ధి చెందుకోవాలంటే మన ఆడవాళ్ళే అభివృద్ధి చెందాలి. అంతేకాకుండా మన ఆడవాళ్ళు అంత మంచిగా తయారై వచ్చినప్పుడు ఏమి చెప్పకుండానే రాబోయే తరాలకు కూడా సలహాలు ఇచ్చినట్టుంది. అమ్మను చూసినప్పుడు మన అమ్మ పెద్దమ్మ వాళ్ళను చూస్తుంటే కదా మంచిగా గుడికి వెళ్ళడానికి ఎలా తయారై వెళ్ళాలో అమ్మాయిలు నేర్చుకుంటారు. లంగావోని కట్టడం ఎవరు నేర్పిస్తారు? మన ఆడవాళ్ళు. మన జడకి పువ్వులు పెట్టడం ఎవరు నేర్పిస్తారు? ఆడవాళ్ళే నేర్పిస్తారు. అందమైన బొట్టు వేయాలి, బొట్టు రోజు వేయాలి, ఇది ఎవరు నేర్పిస్తారు? మన ఆడవాళ్ళే నేర్పిస్తారు. మన ఆడవాళ్ళే మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు, మన సిద్ధాంతాలు, భక్తి, పూజ మొత్తం ఆడవాళ్ళే నేర్పిస్తారు. ఆడవాళ్ళు ఉండకపోతే ఏమీ ఉండదు. అయితే మన సంస్కృతిని, భాషను, సభ్యతను, ఆచార వ్యవహారాలను అన్నిటినీ కాపాడుకోవాలనుకుంటే మన ఆడవాళ్ళను కాపాడుకోవాలి, మన ఆడవాళ్ళను రక్షించాలి, మన ఆడవాళ్ళతో మంచిగా ఉండాలి, వాళ్ళు ఎల్లప్పుడూ నవ్వుతూ స్వామివారిని పూజించాలని చూసుకోవాలి. ఇంతటితో నేను ఆశ్రయ మీతో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదం. నమస్కారం. హరే శ్రీనివాస.

ఈరోజు ఈ ఆదివారం బతుకమ్మ పండుగ ఆరంభిస్తుంది. అలవాటు ప్రకారంగా మారిషస్ తెలుగు మహాసభ మహిళా సంఘం ఏర్పాటు చేస్తున్నారు తమ బతుకమ్మ పండుగ. ఈరోజు ఈ ఆదివారం నాడు 10 గంటల నుంచి మారిషస్ తెలుగు మహాసభ ప్రాంగణంలో వార్షిక బతుకమ్మ పండుగ ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు మహిళా సంఘం వాళ్ళు, ఆహ్వానితులు. అయితే శ్రోతలరా, మన ఈనాటి కార్యక్రమం ఇక్కడే పూర్తి అవుతున్నది. వందనామిద్గర సెలవు తీసుకుని నమస్కారం. హరి శ్రీనివాస.

0: Center 94 North South 95.6 East West 98.2. You are listening to RM3 Radio.
1: Megahertz meter, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: RM3 Manoranjan Radio.
4: Mana chinni dvipamlo, mana telugu alayallonu. ఈ పండుగల సందడి ఎంతో ప్రత్యేకమైనది. ఆలయాల అలంకరణలు, పూజారులు, మంత్రోచ్చారణలు, భక్తులు కలిసి పాడే కీర్తనలు, తాళాల ధ్వనులు, ధోలక్ నాడాలు, చివరగా అందరూ కలిసి స్వీకరించే మహాప్రసాదం, ఇవన్నీ మన సంస్కృతిని తరతరాలకు అందించే అపురూపమైన అనుభవాలు. ఈరోజు మన తొలి రాగాలు ప్రయాణం కూడా ఈ రెండు పవిత్ర ఆధారణలు చుట్టూ సాగుతున్నాయి. అమ్మవారి మహిమను స్మరించుకుందాం, శ్రీ వెంకటేశ్వరుని కరుణను కీర్తిద్దాం, సంగీతంలో భక్తిని ఆస్వాదిద్దాం.

ఒక పండుగ అందంగా కనిపించడానికి పూల అలంకరణలు దీపాల కాంతులు పూజా సామాగ్రి ఎంతో ముఖ్యము. ఆ పండుగకు ప్రాణం పోసేది భక్తుల భాగస్వామ్యం. మన మారిషస్ తెలుగు సమాజంలో ఆలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కావు, అవి మన సంస్కృతికి నిలయాలు, మన భాషకు వేదికలు, మన సంప్రదాయాలు. ఒక తరం నుంచి మరో తరానికి ప్రయాణించే పవిత్రమైన ప్రదేశాలు. ఒకసారి మన ఆలయ పూజా వాతావరణాన్ని మనసులో ఊహించుకోండి. పూజకు ముందు ఆలయాన్ని శుభ్రపరిచే సేవకులు, పూలతో తోరణాలతో ఆలయాన్ని అలంకరించే భక్తులు, నైవేద్యాలు ఏర్పాట్లలో సహకరించే కుటుంబాలు, పూజా కార్యక్రమాన్ని నిర్వహించే అర్చకులు, కీర్తన పాడేందుకు సిద్ధమయ్యే గాయకులు, ప్రతి ఒక్కరి సేవకు ఒక ప్రత్యేకత ఉంటుంది.

ఎవరైనా పూలు తీసుకొస్తారు, మరొకరు పూజకు కావలసిన వస్తువులను సమకూరుస్తారు, ఇంకొకరు భక్తులకు సహాయం చేస్తారు, కొందరు తమ స్వరాలతో దేవుణ్ణి కీర్తిస్తారు. ఇవన్నీ కలిసినప్పుడే ఆలయ ఉత్సవం ఒక సామూహిక ఆధ్యాత్మిక అనుభవంగా మారుతోంది. మన పెద్దలు ఎన్నో సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాయి సంప్రదాయాల వెనుక ఎంతో శ్రమ, సమయం, నిబద్ధత ఉన్నాయి. ఆలయ సేవలో పాల్గొనే ప్రతి ఒక్కరిని గౌరవించడం కూడా మన భక్తిలో భాగమే. ముఖ్యంగా ఈ నవరాత్రి, ఈ వెంకటేశ్వర పూజా కాలం వంటి సందర్భాల్లో మన యువత, మన పిల్లలు కూడా చిన్న చిన్న సేవల్లో పాల్గొనేలా ప్రోత్సాహిద్దాం.

ఈ దేవి స్వరూపాలను ఆరాధించడం అంటే కేవలం మందిరాలు గుళ్ళు దీపం వెలిగించడం మాత్రమే కాదు, మనలోని భయాన్ని తొలగించడం కూడా. మన ఆలోచనలను పవిత్రం చేసుకోవడం, మన జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, మన చుట్టూ ఉన్న వారికి మంచిని పంచడం కూడా. అమ్మవారిని శక్తి స్వరూపిణిగా ఎందుకు పిలుస్తామో ఆలోచించండి. జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ముందుకు నడిపించే ధైర్యం శక్తి, కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచే మనసు శక్తి, తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకునే వివేకం కూడా శక్తిగా. ప్రియమైన శ్రోతలారా, మీరు వింటున్నారు తొలి రాగాలు కార్యక్రమం మీ ఆర్జే వర్షతో. ఈరోజు మన ప్రయాణం నవరాత్రి మహోత్సవం యొక్క ఆధ్యాత్మిక విశిష్టతతో కొనసాగుతోంది. నవరాత్రి ఈ పదంలోని ఒక ప్రత్యేకమైన పవిత్రత ఉంది. 9 రాత్రులు అమ్మవారిని వివిధ రూపాల్లో ఆరాధిస్తూ 10వ రోజున విజయాన్ని ధర్మాన్ని శుభాన్ని స్మరించుకునే పర్వదిన.

అలివి దుర్గాదేవి దుర్గమ్మ తల్లి మనకు ధైర్యాన్ని గుర్తు చేస్తుంది. లక్ష్మీ తల్లి శ్రేయస్సును సమృద్ధిని సూచిస్తుంది. సరస్వతి తల్లి జ్ఞానానికి విద్యకు కళలకు ప్రతీకగా నిలుస్తుంది.

నవరాత్రుల పవిత్రతను స్మరించుకుంటూ ఇప్పుడు మన మనసులను తిరుమల కొండల వైపు మళ్ళిద్దాం. ఏదు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఈ నామాలను పలికినప్పుడు కలిగే అనుభూతి మాటలు పూర్తిగా వర్ణించలేనిది. భక్తుడికి భగవంతునిలో ఉన్న అనుబంధం ఎంత లోతైనదో ఈ నామస్మరణ మనకు తెలియజేస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు కొలుస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్టాల మధ్య ఆశను కోల్పోకుండా ఉండేందుకు, మనసుకు ప్రశాంతతను పొందేందుకు తమ కోరికలను స్వామివారి పాదాల చెంత సమర్పించేందుకు అనేక మంది భక్తులు ఆయనను ఆశ్రయిస్తారు. స్వామివారిని పూజలు మరో విశిష్టమైన అంశం పాట తరువాత.

భక్తుడు తన మనసులోని భావాలను భగవంతునికి ఎలా తెలియజేయాలి? కొందరు ప్రార్థన ద్వారా తెలియజేస్తారు, మరికొందరు మౌనంగా ధ్యానం చేస్తారు, ఇంకొందరు పాట రూపంలో తమ భక్తిని వ్యక్తపరుస్తారు. అందుకే భక్తి సంగీతం అనేది కేవలం వినోదం కాదు, అది మనసును ఏకాగ్రం చేసే సాధన. ఒకే నామాన్ని పలువురు కలిసి పాడినప్పుడు వారి స్వరాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ వారి భావం ఒక్కటవుతోంది. మారిషస్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి పూజ కార్యక్రమంలో కూడా భక్తులు కలిసి కీర్తనలు పాడడం, తాళం వేయడం, పూజారుల ఆధ్వర్యంలో ప్రార్థనల్లో పాల్గొనడం మనకు సుపరిచితమైన దృశ్యాలే.

मन गुल्लु मार्मोगे गोविंदा गोविंदा अने नाम स्मरणलो ఒక సామూహిక ఆనందం ఉంటుంది. ఆ క్షణంలో వ్యక్తిగత ఆందోళనలను పక్కన పెట్టి అందరూ ఒకే భక్తిభావంతో కలిసిపోతారు. ఈ పవిత్ర సమయంలో మనం కూడా ఒక్కసారి మనసారా స్వామివారిని స్మరించుకుందాం. మన కుటుంబాలపై ఆయన కృప ఉండాలని, మన పిల్లలు సన్మార్గంలో నడిపించాలని, మన సమాజంలో ప్రేమ ఐక్యత పెరగాలని ప్రార్థిద్దాం. గోవిందనామస్మరణతో మన తదుపరి భక్తి గీతాన్ని వినేద్దాం.

पूजा प्रारंभमैनप्पुडु आलय वातावरणं ఒక్కసారిగా మరింత ప్రశాంతంగా మారుతుంది. పూజారి మంత్రోచ్చారణ, గంటానందం, ధూపదీపాల సువాసన, మంగళహారతి వెలుగు, శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా నిలబడి ప్రార్థిస్తారు. అర్చకుడు స్వామివారికి అభిషేకం చేయడం, అలంకరించడం, నైవేద్యం సమర్పించడం మన సంప్రదాయంలోని ప్రతి ఆచారానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావం ఉంటుంది. మన పెద్దలు ఈ పూజా సంప్రదాయాలను కేవలం ఒక ఆచారంగా కాకుండా తరతరాలకు అందించాల్సిన వారసత్వంగా భావించారు.